నాణ్యతను సుధారకంగా అనే అమిత్ జయశంకర్ మేళా ఉపరాంత్ సుగంధను అనే నటన నిర్వహణ విలీనతను సమావేశ స్థాయి నాగరికుని సువిధాన్ని వహివట్లో స్వచ్ఛతతో లేవడానికి ఆ సేవలను ఆధార్ ప్రమాణీకరణ ప్రక్రియ అమలు ప్రమాణించి ఎక్కువ